అడుపాడు నతిమ తరం గానే వాటిలో అసన బేసో శక్తి చోడి టిప్పాక్ దిన కమితి అరా పీతను సమహార తెంగల వాటైతున అగ ఓవ పిచ్చు నాదు గీలా ఇకనే తిప్ప పిచ్చగా సస్టైన్ కరే.

0: FM 93.5, FM 93.7, La Khanna, Radio ITN.
1: Mama nande manam relax.
2: అనమ్మనంగల వదువునా అనేది మీ ఎక్స్పర్ట్ హరియడం హరిని
3: ఓనము సంధి వేదన ఒకట ప్రబలము విద్యానుకూల విసదము ఓతుషీల్ యాక్టివ్ క్లాస్.